0: కొనిదు కొనిదు ధనివాయితేను
1: ధీమి
0: బ్రవరి బ్రవరి సుస్తాయితేను